సిస్టరే, మై ఫస్ట్ లవ్ ఈ చలచిత్రర శిల్పీ అనలే కుమార్ బాపి ఏమో అంతరా.